ఈ చలతి సర్వమిహద్భివాయుదేవాః తృణశ్చ చలనేత్యనలం యదగ్ని భూతశ్చ తస్య మా

షష్ట్యా చతుర్భిరిగతంత్ర కళా ప్రపంచైః విశ్వం వినోదయసి యత్తదవేక్ష భక్తా త్వత్స్పర్ధయేవ తనుతే నగరేక్ష నీలాః తత్సంఖ్యయా తమభినందయ సుప్రభాతం అంబత్యంబక మనోహరి శోభావలోకన